వాకడ వాకడ తిక్కడ తిక్కడ వాకడ వాకడ తిక్కడ వాకడ వాకడ తిక్కడ తిక్కడ వాకడ వాకడ తిక్కడ.